ఆకాశవాణి సింధి సర్వీస్ ఉదిర హీర సంజయ్ ప్రోగ్రామ్ జో వక్త పురోసి రవాయ్ वरी वहां मुलाकात हिंदी सुबह सुबह जो यानी के भारतीय वक्त मुताबिक 6:30 बजे तैसे टाइम इंदा इजाजत सदाई कर।